0: Eastern Congo, the epicenter of the outbreak. He said such restrictions can make outbreak control more difficult and undermine transparency and trust, which are essential for saving lives. In IPL cricket, Gujarat Titans will be up against defending champions Royal Challengers Bengaluru in the final of 2026 season at Narendra Modi Stadium in Ahmedabad today. The match is scheduled to begin at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: కార్యక్రమరి లికరి సుడేలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రరు ఆకాశవాణి భవని పటడా ప్రచార కరుచు స్థానీయ ఖబర మధుర గీతర కార్యక్రమ ఖోలా చరకా.